శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం విఘ్నే వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ సుతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. బ్రహ్మా మురారీ స్థిపురంతకారీ శశి భూమి సుతో బుధశ్చ గురు.

సింహ రాశి ఉన్నాడు. అలాగే ఆర్థిక దిన విశేష గది సంపన్న సక్ష సమాజ్ తారీఫ్ కామ్ కదా నామ్ దమ్ ఇనామ్ కమ్ని బిలా రే.